ఉనియవస్ ఫిలువాలుమ నువధియ ఎకెం మెగాహెర్ట్స్ దివేహి ఎఫ్ఎం ట్యూన్ కుందమ్మ.

ఎవరెంగె దొగువాహకత కలేగ ఫాను హితాం వెరి కురుయ నుదెవ్వాషి హమ కశ్వరు హురిహా ఇజ్జతి మిలుకు ఒడిగింవని అవ్వోహోషే ఎకలాంగై మొళంగ్ అస్సవా ఒడిగింవ మొళద్దెను ఒడిగింవ రస్కలాంగే.

0: ఫుట్బోళయం హైడ్య పస్సార్పురం గుణాసబతుగా బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బోల్ టోర్నమెంట్
1: జూన్ నోక్ ఏక కుంది హేక గదొడు రసిదాను
0: రాజ్య
1: బంగ్లాదేశ్
0: పాకిస్తాన్
1: అది అఫ్ఘనిస్తాన్ వాదు ప్రాప్త టీవీఎం ఎస్ టీవీ అది టీవీ రాజ్య గడు వగుతు గణిస్తే
0: జూన్ ఎవ్వన దుహు హవీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్
1: జూన్ ఎవ్వన దుహు రేగండు దివహి రాజ్య అఫ్ఘనిస్తాన్
0: జూన్ హతరవన దుహుగి హవీరు దివహి రాజ్య పాకిస్తాన్.